0: ఎవరెన్ తెబా మిహుంగి తెరేగా హంగురామన్ నుకున్నమ ఫసాద విరిఖన్ నూం కమి తెబా మిహున్నం ఎవరెన్ ఇతురెన్ నుకులైహి అది తెబా మిహున్న ఫితున విరిఖం ఎదిగిన్ తెబా మిహుంగి తెరేగా మసక్కె కుళౌమ అవస్వగతీహి ఎవరెన్ దక్కా వాహక అహా మిహుం విస్ తెబా మిహుంగి తెరేగావే అల్లాహి అనియావిరి ముళద్దెన వడిగిం వా రస్కలాంగే
1: Divehi FM, Divehi Naayaku. Numa Diha Ekem Megahertz.

0: దివిహి ఫుట్బోలయం హద్దీ ఫస్సార్ ఫురుంగే మునాసబతుగా బాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: జూన్ నౌ ఏకకుం దిహేక గదొడు రస్మి దనుగ
0: దివిహి రాజ్య
1: బంగ్లాదేశ్
0: పాకిస్తాన్
1: అది ఆఫ్ఘనిస్తాన్ వాదుగ్రా మిత్త టీవీఎం ఎస్ టీవీ అది దివిహి రాజ్య గడు వగుతుం గెనస్తే
0: జూన్ ఎవ్వన దుహు హవీరు బంగ్లాదేశ్ పాకిస్తాన్
1: జూన్ ఎవ్వన దుహ గరేగండు దివిహి రాజ్య ఆఫ్ఘనిస్తాన్
0: జూన్ హతరవన దుహుగి హవీరు దివిహి రాజ్య పాకిస్తాన్
1: జూన్ హతరవన దుహ గరేగండు ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్
0: జూన్ హైవన దుహుగి హవీరు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్
1: జూన్ హైవన దుహ గరేగండు బంగ్లాదేశ్ దివిహి రాజ్య
0: జూన్ దివిహవన దుహు గరే ఫైనల్ మ్యాచ్
1: ఫైనల్ మ్యాచ్ గబద పురాణి ఎన్ మెగిన పాయింట్ హోదా దేతి
0: దివిహి ఫుట్బాలే హద్దీ ఫస్సార్ ఫురుం గమనాస్వతు గబాబా డైమండ్ జూబ్లీ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ టోర్నమెంట్
1: దివిహి గౌమీ టీమ సాబస్ తినుమా దండు ఫురాల మాహి
0: దివిహి గౌమీ టీమ సాబస్ తినుమా దండు ఫురాల మాహి
2: ನುದಿಹಿ ಏಕೆ ಮೆಗಹರ್ಟ್ಸ್ ದಿವಿಹಿ ಎಫ್ಎಂಗೆ ಕೊಮ್ಮೆ ಗಡಿರೆಗೆ ಪುರತಮ ಲವೇಕವೆಸ್ ದಿವಿಹಿ ಅಮಿಲ್ಲ ರಾಗೆ ಲವೇ
3: ಏ ರೋಯಿಗೆ
4: ಕೊಬರ್ ಬಾ

0: ఎవాహక. ఎవాహక
1: లోయపకి దెమియకు ఏకకు అణకకట్టక అమిల్ల నఫ్సు హుళువాలా తిరియుళుముకు ఏవరుగా ఏకుగ ఫ్యాతిలు సాపిత్కురం ఫషా హిసాబుం ఉఫెదేవరం మడుమాథిరి నమవిస్ ఫుం ఎహుసాసే. మీ ఏకకు అణకకం ఇతుబారుకో దునియేగి హలబొలికముగ తేరేం హితం హమజహం లిబే అమాం బందరే. ఏ నమవిస్ మీ గుళుమకి నాజుకు ఎచ్చే దెమిహుంగె దెమెదుగొన్న మొమలేత్తకం హురస్సెడి హీతుకి హాగీకి వాహకతం హిస్సానుకొం హిఫాట్టం ఫెషుమున్ లోబీగె తెరియ నూతనవస్కం వెరివే. వగుతు ఫాయత్వముం దావరక మీ హిమేంకం షకువాయ బదల్వే ఏకకు అణకకం ఉన్న గ్యాక్కం ఫుహెవి బదల్వని హింగమణు జహుమ. మొమలే కురుముగా దిమావా కుం హీతకకి గుళుంత మడుమడుం హలాకు కొల్లా హతియారే. లోబి నెతిగిందని కుల్లియ కన్ను ఏ కురిం ఎమ్మె గ్యాక్కుం ఒళును మీహాయకి బీరట్టేయి అది ఏనా దక్కా వాహక ఫహుంను అమిహక బదల్ వెజ్జకం ఇహుసాస్వా హిసాబుం. మీ వాహకేకి అసల్ మైహా అది సహురాగె వాహకే. వాహక లియోని సీనితదు సమ్ము ముతహర్ ఇబ్రాహీం ముత వాహకే హుంతేరిన హుషాళాదేని ఐషత్ నైమా కుడు